చల్లహారం అంటే మీద పట్టకన్నగా సన్ని మంచి వెళ్ళి హేద పట్టకన్నగే చల్లహారం.